0: కంపైండ్రకు అన్బౌకరు తొతేకు పార్పి రోయి పంచాయిగా కోయి పడి బాత నై కితనే వాడి పాస్ హుయే హో కితనే కలప పాస్ హుయే హో పతా హై హై నశా रिपीट करना है, नई बात नहीं है, सिर्फ रिपीट करना है, ये स्मृति रखो।
1: सुनते रहिए शिवा रेडियो, जहां है आनंद ही आनंद।